స్వామి స్వామియే శరణమయ్యప్ప, అవును స్వామి స్వామియే శరణమయ్యప్ప, పెట్టతుని గుంపుగా కదిలామయ్యప్ప, నిల్ల వేషధారులై వచ్చేమయ్యప్ప.